నద్దుర్లభం ధనం రూపం నద్దుర్లభం స్వర్గరాజన నద్దుర్లభం భోజనం భిజనం నద్దుర్లభం స్వచ్ఛ అంబర నద్దుర్లభం సూత మిత్ర పరాత పాదవే నద్దుర్లభం పంత విలాస నద్దుర్లభం పంత విలాస నద్దుర్లభం విద్యా పరీణ నద్దుర్లభం చతుర్చంచల దుర్లభం ఏ భగవాన్ నామ ఖూబ్ తేరో నామ దుర్లభం ఏ